మేకు పెరిపి కొమ్మేకు నుకు అప్పుడే మేకు తత అల్లాహ్ అని ఎత్రి సిస్టి పిసాక్ వై కంపను సర్ 1 మిలియన్ డైరా నా పౌండర్ పిసాక్ కంప పుస్ నేకు మేకు చౌరి పోకు మయనా www.netallah.com www.betnlaff.com దిస్ ఆన్ సర్ ఇదరి టేగం కేగమా ఆ మతా www.betnlaff.com దిస్ ఆన్ సర్ ఇదరి టేగం కేగమా ఆ మతా క్రిరుగో టిఎస్ గాజ్ వాయా మా కొను చెంకేగమా.